0: రాష్ట్ర పాక మహామంత్రి పథకం ఉమ్మడి మరియు సాలే పార్టీ నేతృత్వకు నిర్దేశం విపరీత సమూహగత రాజనీతిక అభ్యాస పార్టీ హున ఖోజేకు ఆశంకా వ్యక్త గర్నుభాకు ఛ. మహాధివేశన స్థలమా సంచార కర్మీసంగ కురా గర్దై నేతా ఛ.
1: సమూహగత అభ్యాసహరు గర్నుభయో భని అబ త్యో హామ్రో నేతాకు అభివ్యక్తి విపరీతకు కార్య హో కే ఠెకన్ రవి దైలే త యా ఆయేర హైన సమూహగత రాజనీతిక అభ్యాసహరు నగర్ను హై.